ధర్మ కుమార కైసర్యశ్రీ బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల ఓ సుత సయిత

పచ్చత్తరు రావడ కుమ్మకడ హనుమన్యో తత్వ భాగవతం ఏ ఆలస్యతో కప్టి జట్ట పరజాలో నిస్కిజా మంటిజా ట్యాక్కై టీక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడో లేత్ర వైసి దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సారణం.